ఒకరు హిమంతను సప్తిస్తావు WhatsApp amartis hasta ti tu kumaro kati tu chipu masino bai masino masino kong korit kayo ni makatalo masino